అది ఎవరని గుళిఫా ఉమ అవ్వాహు అమురుకు రవ్వాఫావా కంతత గుళువా అది ఎవరెంగె వెరి రస్ఖలాంగె బిరువెతివా అది హిసాబు బెల్లంగె నుబ నతీజాయ బిరుగన్నమీ హున్నే.

అది ఎవరని గుళిఫా ఉమ అల్లాహు అమరుకు రవ్వాఫావా కంతత గుళువ అది ఎవరెంగె వెరి రస్ఖలాంగె బిరువెతివా అది హిసాబు బెల్లంగె నుబ నతీజాయ బిరుగన్నమీ హున్నే.

0: ಮದರ್ಸಾ ಕುದಿಂಗಗಡೆ.
1: మీ మదర్సాకు దింకి
2: ప్రోగ్రామ్ అంతివి హురి హాకు దిన్న వరపడ మరహబ మీ కాఫ తల్తాలి మీ మర్కజం గ్రేట్ నోయక్కి ముహమ్మద్ ఆషాదం సుతరి
1: మీ కాఫ తల్తాలి మీ మర్కజం లైసాన్ హసన్ జలీల్ హాషి కొబా కీనే
2: అల్హమ్దులిల్లాహి రంగళ లైసాన్ కీనే
1: అల్హమ్దులిల్లాహి వర రంగళ
2: వరం ఉపావే తో మీ హఫ్తాకి ప్రోగ్రామ్ మలగొడు మేము సుకూల హాస కురాతి
1: వరం ఉపావే ఇఫార్ మదర్సా కుదింగ గడి కాఫతల తౌలీమి మర్కజ వరం హాస
0: మదర్సా కుదింగ గడి.
2: ఇవే రాజ్య గడు మిగడి మికురకిందని మదర్సా కుదింగ గడి
1: కాఫతల తౌలీమి మర్కజ్ మి హున్నని కాఫ్ తోస్తుగా
2: కాఫ్ తోస్తుకి మాల అతోళ వెరికం కురారా
1: మిరసుగా వరం హాస కంకం ఎబహరిదో హాషియు
2: ఏవో ఊరే వర ముసాదక మీ వర మషూర్ రాళంగర అతనిన్నాను ఇతను కేణి రాంద రాళు లైసాన్ దేంత ఇతను
1: ఏ అది నువ్వే దేవే తితాక తిజహుని దాం
2: దాం తాగవులేను వరమళ సాఫింగ్ కూడా మేమంత పెన్నాను
1: ఇంటర్నేషనల్ ముబారక్ తవస్ బావేను
2: మీరు వర మొళ రాళ ఆళం దో లైసాన్
1: మీ అదో ఎక్కం బొడ దక్కం మేవులని అడగడం ఇంకే లోబి ఆ స్కూల్ గవాహక ఏ కాఫతోడు తౌలి మీ మరకజు
2: కాఫతోడు తౌలి మీ మరకజు తారీహ ముహిము మౌదు మాతు హిమేణే రిపోర్ట్ ఉషాళా దేణి మీ మరకజు గ్రేట్ నొక్కి తరివారు మరియం మరీషా మాదిరి
3: ಕಾಫ್ ಅತಳ ತಾಲೇಮಿ ಮರಕಜ್ಗೆ ಬಿಂಗ ಎಗಾರ ಡಿಸೆಂಬರ್ ನವಸ್ತೆಗ ಅಡ್ಡೆ ಎಕೆಗ್ಗ ಅಳುಬಾದೆವ್ವಿ ಏರುಗೆ ರಾಜ್ಯಗೆ ಇಜ್ಜತೆ ರೈಸುಲ್ ಜಮ್ಹೂರಿಯ ಅಲ್ ಉಸ್ತಾಜ್ ಮಾಮನ್ ಅಬ್ದುಲ್ ಗಯ್ಯೂಮ್ ಅದ್ ಮಿ ಮರಕಜ್ ಹುಳುವಿಗೆ ದಿಯಿ ಎಕೆಂಗ್ ಆಗಸ್ಟ್ ನವರ್ಸ್ತೆಗ ಅಡ್ಡೆ ಅದೇಗ

మీ దివేగ రాజేగారు. దివ్యరాజ్య ఖబరు గడియాకు బదులుకొల్లి అడుగుండ అలీ హసీన్ దెమ్మి బలాలని ఖబరుతో తఫసీల. దునియాకి ఎక్కి కంగుడుతవుగా హింగముంద హంగురామ్యాగి సబబం ఇక్సో దిగుతుం కురిమతి విధాన దత్తకుం అరాగతుమ తయ్యార కమషా అళంజి ఫియోడుతం అళముందాకమ మాది కంకమ సర్కారు కుంఫుడకా భే వసీర్ విధాడవచ్చే రస్మాదేక యహూదీన్ దిరియుడ ఫుర్సతును దెవ్వానికముగ యకీంకా గెదురువరికమా ఉమ్రాణి తరగ్గీ అభే వసీర్ దెవ్వాఫి దివహింగ్ ఆముకో బేస్ ఫర్వాద్ దా గౌంతకం ఎకని బేస్ ఫర్వాద్ దే ఇంగ్ హాస్టులరు దే కొత మోదీవ్స్ మానిటరీ అథారిటీ ఎంఏ మేఘం దెస్సాఫి మోదీవ్స్ ఇండస్ట్రియల్ ఫిషరీస్ కంపెనీ మిఫ్కోయి మస్కన్న అగుతక బొడతి భద్రతకి కెనిస్ఫి నేపాల్గే మెదుతెరే సరహద్దుగా కోరి బందువే కుల్దియకంగా ఫెంబుడుముగి సబబం సత్యకెవ్వరెగిన ఫతురువెరింగ్ ఎకి హిసాబ్ తౌకా తాషువెచ్చే దెమ్మి బలాలని ఖబర్తౌకే తఫ్.